0: సుఖయన్న మాతిదయ్య పాండురంగ పాండురంగయ్య జయతు జయ విఠల.
1: సూపర్ మేడం, చంద ఇత్తు గీతే.
0: ధన్యవాద భక్త కుమార్ మేడం. అది
1: ఓకే, కేళిదీని గీతె ఇవత్ మత్తొందసల కేళ్ళి ఖుషి ఆయ్తు. ఓకే మత్తొంది కరె తెగెత్కొడోణ. నమస్తే. హలో. ఓకే కరె కట్ ఆయ్తు, మత్తొంది కరె తెగెత్కొడోణ. నమస్తే.
2: హలో. నమస్తే.
1: నమస్తే బీనా మేడం, హేగిదిరి?
2: ಚೆನ್ನಾಗಿದ್ಯಾ ಪಾಲಕ್ಷ್ಮಿ ಮೇಡಮ್.
1: ಯಾವ ಗೀತೆ ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀರಿ
2: ಇವತ್ತು? ಇದು ಮೋಸ್ಟ್ಲಿ ಇದು ತಾಯಿ ದೇವರು ಅನ್ಸುತ್ತೆ, ಪಿ ಬಿ ಶ್ರೀನಿವಾಸ್ ಅವರದು. ನಿನ್ನ ಮಜ ಕಂಡನು ನಿಜ ಆದನು ರಾಜ ಇಲ್ಲ ಆಸಜ ನೋವೇ ವಜ ಇದ್ದಿನ ಮಜಾ